0: గారే గారే నరబడదు గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్టాలే
0: గారే
1: సూరకి తర ఎన్నాయో
0: ఎక్క చతుర నార అమ్మ చూడగలదే ఎక్క చతుర నార అమ్మ పక్కన కరగలదే.